0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: శ్రోతలందరికీ మా నమస్కారములు. మీ అందరికీ మీ అభిమాన వినోద కార్యక్రమం తొలి రాగాలులోకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సంగీతానికి వయస్సు ఉండదు కదా, మంచి పాటలకు గడువు ఉండదు. పాత పాటైనా కొత్త పాటైనా మనస్సును తాకితే అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. తొలి రాగాలు అనే కార్యక్రమంలో కొన్ని మంచి మంచి సినీ పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తాను. ప్రతి శుక్రవారంలాగా ఈరోజు కూడా మీ మిత్రురాలైన విష్మ మీ సేవలో 8 నుంచి 9 గంటల వరకు మిమ్మల్ని రంజింపచేయడానికి. మరి శ్రోతలారా, ఈరోజు మధురమైన తెలుగు సినీ గీతాలతో, ఆసక్తికరమైన కబుర్లతో, చిన్న చిన్న జీవిత సందేశాలతో మీతో 1 గంట పాటు ప్రయాణం చేద్దాం. పడండి, కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

శ్రోతలారా, ఒక్కోసారి ఒక పాత పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబంతో గడిపిన క్షణాలు, పాఠశాల రోజులు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతాయి. అదే సంగీతం చేసే మాయా.

0: ఒక మంచి సినిమా మనకు వినోదాన్ని ఇస్తుంది ఒక గొప్ప సినిమా మాత్రం జీవితానికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది అందుకే సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు మన జీవితంలో భాగమైపోతాయి
1: ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరగా ప్రతి హృదయం

ఈ రోజు చిన్న ఆలోచన గడియారం సమయాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ మన సమయాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనమే ప్రతిరోజు కొంత సమయాన్ని కుటుంబానికి కొంత సమయాన్ని మన కోసం కేటాయించండి తప్పకుండా

మీకు తెలుసా శ్రోతలారా, చాలామంది సంగీత దర్శకులు ఒక పాటను రికార్డు చేయడానికి ముందు ఎన్నో రకాల బాణీలను ప్రయత్నిస్తారు. చివరికి మనం వినేది వాటిలో అత్యుత్తమ రూపం. ఇదే మీ ముందుంచుతున్నాము.

రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు అనే కార్యక్రమం ఇది. విష్మ మీ సేవలో ప్రతి శుక్రవారం లాగా. శ్రోతలారా, మీ జీవితంలో కూడా సినిమాలాగే ఇంటర్వెల్లు వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు ఎదురైనా రెండో భాగం ఇంకా మిగిలే ఉంటుంది. ఆశను ఎప్పుడూ వదలకండి.

ఒక మంచి మాట ఒక మంచి పాట రెండు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి అందుకే మన మాటల్లో మాధుర్యం మన జీవితంలో సంగీతం ఎప్పుడూ ఉండాలి తప్పకుండా రేడియో మనోరంజన్ వింటూ ఉండండి తొలి రాగాలు అనే కార్యక్రమం ప్రతిరోజు మీకోసం

అసలు శ్రోతలారా, మొబైల్ ఫోన్లో పాటలు వినడం సులభమే, కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పాటను ఆస్వాదించే ఆనందం మాత్రం ప్రత్యేకం. ఈరోజు ఇంట్లో అందరూ కలిసి మీకు ఇష్టమైన పాటను వినండి.

ఈ రోజు మీకు చిన్న ప్రశ్న అడగాల. మీరు ఎన్నిసార్లు విన్నా విసుగు రాని తెలుగు పాట ఏది? ఆ పాట వెనక ఒక అందమైన జ్ఞాపకం కూడా ఉండే ఉంటుంది కదా.

ఈ రోజు శ్రోతలారా జన్మదినం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి టాలీవుడ్ రాగాలు తొలి రాగాలు కార్యక్రమం తరఫున అయితే హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాము. మీ జీవితంలో ప్రతి స్వరం ఆనందాన్ని పంచాలని, ప్రతిరోజు విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. ఈ మధురమైన పాట మీ అందరికీ ప్రేమతో అంకితం ఇప్పుడు.

శ్రోతలారా, ఇంతటితో తొలి రాగాలు కార్యక్రమం ఇక్కడితో ముగిస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు ఒక మంచి పాటల ఆనందం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే వారం మరో కొత్త అంశంతో, కొత్త విశేషాలతో, మీరు మీకు ఇష్టమైన తెలుగు సినీ గీతాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, సంగీతాన్ని ప్రేమిస్తూ ఉండండి. విష్మా కిస్సెలవు, నమస్కారం.